తండ్రి, సోసాతు గోర్జసరిదే హరణావు అనుకుమార్ గురుకు బలిదావు శరమణ జానజీ కా దాత ఆడపేర్ పార్ బ్రహ్మ రాతా బ్రహ్మ జాన జన్మ పార్ బ్రహ్మ ఏకే ఆప్ నహి కజ పారమ సహ సయానప్ లయా నా జాయియే నానక ఐసా గుర్బడ్ భాగీ పాయియే సఫల దర్శన వ్యక్త పునీత పరస జన కదర మరీత బట సంగ్రామ గుణ రవి పార్ బ్రహ్మ కిదర్ గయ గవి सुन कर वचन करने अगाने मन सतो कादम पति आने पूरा गो रखिया जाका मंत्र अमृत दृष्ट बिखा वे संत गुण बेंत कीमत नहीं पाए नानक जिस भाव है तिस लय मिलाए जी भा एक उस्त अनेक सतपुरन पूर्ण विवेक सतपुरख पूर्ण विवेक काहू बोल ना बोचित प्राणी अगम गोचर ब्रह्म निर्वाणी